0: ప్రశ్న వచ్చింది. గౌన ఉన్న ఎఫ్ఎకో ఫినాన్స్ సర్వీస్ రాత్రి విశేషణ తరతంగా ఉంది.
1: విశేషం ఉంది ఉపాయసం వచ్చేసి ఇంకా ఉన్నాం. Torre Guadalajara, Diablo Aris 1851, RNP, pista 29 derecha.
2: Aris 1851, pista 29 derecha, viento calmo, autorizado para aterrizar.
1: Autorizado a aterrizar, pista 29 derecha, Volaris 1851.